0: మనం హ్యుమానిటీతో మన పాత బట్టలు వేరే వాళ్ళకు డొనేట్ చేసేస్తూ ఉంటాం, బట్ వాళ్ళు అదే బట్టలు యూజ్ చేసుకుని మన మీద చేతబడి చేస్తే. మమ్మీ, ఇఫ్ యూ థింక్ ఐ పెయిన్ ఇన్ యువర్ యాస్, నన్ను చిన్నప్పటి నుంచి ఎందుకు పెంచానా?
1: వీళ్ళ అనుమానాల వల్ల మన ఇద్దరం విడిపోయేటట్టున్నాం.
2: పోనీ పెళ్లి చేసి ఇల్లరికి మెచ్చేద్దామా?
3: నాకు అక్కడి నుంచి మెసేజ్లు వస్తున్నామా?
4: కుంకుమ పువ్వు కొనుక్కోమనా? అయిపోయిందిరా, చెక్ చేస్తారా?
0: నువ్వు మేడవా, నన్ను ట్రాప్ చేయడానికి వచ్చిన మరమేడవా?

0: 나가는 걸다가
1: 선비야! 와주 와있다 바이작
2: నాకు 660 ఇయర్స్ వరకు ప్లాన్ ఫాలో ఉంది.
3: ఇంత కంచున్నారే తెలుకలు మీరు.
2: ఇక్కడ కూడా లక్ లక్ ఉన్నాయా?
4: 100% ఉన్నాయి బాబు.
2: అకేషన్ ఏంటి?
4: మా డాడీ గిఫ్ట్ ఇన్
5: ఐఎమ్ ఫ్రైటెన్ బ్యాచులర్ వావ్
2: థింక్ వైస్ బికాస్ వన్స్ ఇస్ నెవర్ ఇన్ పిడి కేస్ ని రకరకాలుగా తిప్పాడు. ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మోడ్ లో స్టార్ట్ చేశాడు, మెల్లగా సైక్లాస్ గా తిప్పాడు, ఆ తర్వాత తిప్పాడు.

0: ఎప్పుడు వర్స్ట్ కేసు ఆలోచిస్తావు.
1: నీకు ఇంకో విషయం చెప్పనా, నేను ఉచ్చలో చాప దొరికినట్టు అందరికి దొరుకుతూ ఉంటాను అన్నమాట.